ఓం శాంతి. ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనర్జీ ఇన్ ది వరల్డ్. జిన్కే పాస్ ఏ ఎనర్జీ హోగీ వహీ సంసార్ మే బడే బడే కామ్ కరేంగే. వినాశ కాల్ మే వహీ సంసార్ కో బహుత్ జ్యాదా మదద్ కర్ పాయేంగే ఔర్ స్వయం కీ స్థితి కో భీ అచల్ అడోల్ రఖ్ పాయేంగే. అగర్ యే స్పిరిచువల్ ఎనర్జీ నహీ హోగీ తో మన్ ఇధర్ ఉధర్ బహుత్ భటక్తా హోగా. తో అభీ సే హమే అప్నే అందర్ జ్ఞాన్ కీ శక్తి ఔర్ యోగ్ కీ శక్తి, పవిత్రతా కీ శక్తి ఔర్ శ్రేష్ఠ ధారణాఓ కీ శక్తి అప్నే జీవన్ మే అప్నానీ హై. देखिए, सेवा से भी हमें शक्ति मिलती है, पुण्य कर्म भी हमें शक्ति देते हैं, ज्ञान का चिंतन जब हम करते हैं तो वो ज्ञान चिंतन भी हमारे लिए बल बन जाता है. पवित्रता का बल तो है ही, योग बल तो विश्व प्रसिद्ध बल है. इन सभी चीजों से हमें शक्तियां स्वयं में भरती चलनी है ताकि जब इस संसार में समाप्ति का काल आए, जब चारों ओर हाहाकार हो, तब हम अपनी स्थिति को अचल अडोल रखकर संसार को बहुत श्रेष्ठ योगदान दे सकें. इसलिए बाबा हम सभी को एक लक्ष्य देते हैं कि तुम सेकंड में फुल स्टॉप लगाओ, क्वेश्चन मार्क्स न लगे. जिनके पास ड्रामा का श्रेष्ठ ज्ञान है, वे जानते हैं जो कुछ हो रहा है वही कल पहले हुआ है तो वही पुनः होना है. जो कुछ हो रहा है वही सत्य है, उसको चेंज नहीं किया.